లేదు ఇంకా నాకు సత్తాయి కారాత అనుకుంటారా, నాకు నాకు కొన్ని మా